ని సరి గ మ ప ధ ని స ని స నీ ని ద ద ని ని ద ద ప ప మ మ గ ధ రి స రి ఆ గ స గ మ గ స ద మ గ స ద ప ద త ద స గ త గ ప గ ప ద ప ద